మళ్ళీ మజాలు మన్యాంగి నాన్ బాండి నై బావాలు ఆడనమా నగ్నంగా నాన్ తోక్

ñaari foom rek tabi bi di neer maa jogam ndax dañaa coota si laama kaa jeeyaa dara.

ఆయనలు ఎడ్డొక్కేళ్ళ రామ్ ఎడ్డొక్కేళ్ళ విష్ణు ఎడ్డొక్కేళ్ళ జవుటి ఎడ్డొక్కేళ్ళ అప్పుడు హొక్కిన జుక్కు జోందే